0: చెయ్యా చెయ్యా చాంగురే.
1: రే ఎంట్రా, ఇది ఇది ప్రోమో సాంగ్ రా.
2: కరెక్టే అన్నా, కానీ పెళ్ళి
1: అయితే? రే సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా. ఏంటి నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చాడు. లీలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.